0: ప్రయాణాత్ ఆగమానంతరం సహ సద్య ఇవ కోల్కతా నగరస్థం సెయింట్ టెరిసాయా మిషనరీస్ ఆఫ్ చారిటీ ఇత్యస్య ముఖ్య కార్యాలయం మదర్ హౌస్ తథా బాల ఆశ్రమం చ దృష్టవాన్. విశ్వ స్వాస్థ్య సంఘటనేన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశే ఇబోలా సంక్రమణస్య బుందిబుగ్గ్యో ప్రభేదస్య సార్వజనిక స్వాస్థ్య సంకటం రాష్ట్రస్తరే ఉచ్చతః అతీవ ఉచ్చస్తరే వర్ధితం. సంఘటనస్య మహానిర్దేశక ట్రెడోస్ అధానోమ్ ఘెబ్రెసస్ అవదత్యత్ అస్య సంక్రమణస్య సంకటం సంప్రతి రాష్ట్రస్తరే అతివాధికం క్షేత్రస్తరే అధికం వైశ్విక స్తరే చ న్యూనం ఇతి మూల్యాంకితం అస్తి. సహ స్పష్టీకృతవాన్ యత్ అధునా యావత్ ద్వయశీతి ప్రకరణేషు సప్త జనాః మృతాః పరంతు వాస్తవిక ప్రకోపః ఏతస్మాత్ బృహత్తరః భవితుం శక్నోతి యతః ప్రాయః పంచాశదధిక సప్తశత సందిగ్ధ ప్రకరణాని సప్తసప్తధికైకశత సందిగ్ధ మృత్యవః చ పంజీకృతాః సంతి. ఐపీఎల్ వింశతిః ప్రతివింశతి క్రికెట్ క్రీడా స్పర్ధాయాం అద్య లక్నౌ సూపర్ జాయింట్స్ పంజాబ్ కింగ్స్ దళయో మధ్య లక్నౌ నగరే స్పర్ధా భవిష్యతి. స్పర్ధేయం సార్ధ సప్తవాదనే సమారప్స్యతే ఇతి వార్తాః.
1: आकाशवाणी मुंबई केंद्र अस्मिता वाहिनी 537.6 मीटर अर्थात 558 kHz वर आमचे कार्यक्रम AIR मराठी DTH उपग्रह वाहिनी तसंच न्यूज ऑन AIR लाईव्ह या मोबाईल ॲपवर देखील ऐकता येतील. संध्याकाळचे 6:30 झाली आहेत. प्रसारित करत आहो हिंदी कार्यक्रम विविधा.
2: नमस्कार श्रोताओ, आकाशवाणी के विविधा कार्यक्रम में आप सभी का हार्दिक स्वागत है. आज के विविधा कार्यक्रम में सुनते हैं काव्य पाठ युवा शक्ति. युवा केवल एक आयु वर्ग नहीं बल्कि ऊर्जा, उत्साह, सपनों और परिवर्तन का प्रतीक है. युवा शक्ति वह ताकत है जो समाज को नई दिशा देती है, राष्ट्र को नई ऊंचाइयों तक पहुंचाती है और भविष्य को सुनहरा बनाती है. आज के इस कार्यक्रम में हम सुनेंगे युवा शक्ति पर आधारित प्रेरणादायक कविताएं, विचार और संदेश. तो आइए शुरुआत करते हैं इसी विशेष प्रस्तुति की. आज के कार्यक्रम में अपनी कविताएं प्रस्तुत कर रहे हैं विनय अंथवाल. आपकी कविताएं अनेक समाचार पत्रिकाओं तथा वेबसाइटों पर प्रकाशित हुई हैं. इसके साथ ही अनेक राज्यों से आपको साहित्य सृजन हेतु सम्मान प्राप्त हैं.
3: नमस्कार साथियों, मेरी पहली कविता है जागो युवा. यह कविता युवाओं को जागरूक और जिम्मेदार बनने का संदेश देती है. इसमें युवाओं को अपनी शक्ति पहचान कर समाज और राष्ट्र निर्माण में आगे आने के लिए प्रेरित किया है. कविता में आत्मविश्वास, सकारात्मक सोच और कर्मशील जीवन का महत्व बताया गया है. कविता सुनते हैं.

0: దాదా కుర్దాన్ దట్లాత్యా అట్టంగ్యా మనదా అంపేదా ధడాకలి ఉన్నాడు బర్గా పూర్వ భాక్రి చూడు బస్సులు
1: తిరు స్వత్న మాత్రా త్యా ఠికాణాలా
0: నాగవ మధ్య బస్సును భాక్రి మాకు దూతే
1: అని లాగనే ఉంది ఖయాలా
0: అయినా అబ్బా రాణిత బరబరా మిండి ఖరజ్ ఆయ్
1: ఓయ్ వాయ్
0: మనని గేలా ఉత్తా త్యా ఠికాణాలా పళ్ళును మెరికా
1: స్వత్నాలా ఉత్తా డోల్ హల్లా దిసైలా